0: ఆర్ ఎల్కే
1: దేవుల పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.livefm.lk